గోల్డెన్ కపాల చమకుతుకురేకో దిల్ సంగ హిరణీకో చాల చమకుతుకురేకో చోటి సపత్ కమర్ దయ బయా పదే ధైరా పక్షులు మేరో లక్ష.